0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో వాద్య సమ్మేళనం వింటారు. పాల్గొన్న కళాకారులు వీణపై శ్రీమతి పి రాజేశ్వరి, శ్రీమతి ఎం కృష్ణకుమారి, శ్రీ మేడూరి సత్యనారాయణ, శ్రీ మేడూరి శ్రీనివాస్. వైలిన్పై శ్రీమతి అమ్ములు సత్యవతి, కుమారి ఎన్ మీనాక్షి, శ్రీమతి ఐ శారదాచలం, శ్రీ ఎన్సి అనంతకృష్ణ, శ్రీ జి గోపాలకృష్ణ, శ్రీ ఎం సూర్యదీప్తి. క్లారినెట్పై శ్రీ కోట అచ్చిబాబు. వేణువుపై శ్రీ ఎం ఉమా వెంకటేశ్వర్లు, శ్రీమతి ఎస్ అనురాధ. మృదంగంపై శ్రీ ధర్మాల వెంకటేశ్వరరావు. ఘటంపై శ్రీ జి శ్రీధరాచార్య. మోర్సింగ్పై శ్రీ కె రాధా పద్మజ. నిర్వహణ శ్రీ పప్పు చంద్రశేఖర్. కార్యక్రమంలో ముందుగా వినండి నాద తనుమనిశం, చిత్తరంజని రాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
2: లిసన్ టు ఎ కర్ణాటక ఇన్స్ట్రుమెంటల్ ఎన్సెంబుల్. ఆర్టిస్ట్స్ ఆర్ శ్రీమతి పి రాజేశ్వరి, శ్రీమతి ఎం కృష్ణకుమారి, శ్రీ మేడూరి సత్యనారాయణ అండ్ శ్రీ మేడూరి శ్రీనివాస్ ఆన్ వీణ, శ్రీమతి అమ్ముల సత్యవతి, కుమారి ఎన్ మీనాక్షి, శ్రీమతి ఐ శారదాచలం, శ్రీ ఎన్సి అనంతకృష్ణ, శ్రీ జి గోపాలకృష్ణ అండ్ శ్రీ ఎం సూర్యదీప్తి ఆన్ వయలిన్, శ్రీ కె అచ్చిబాబు ఆన్ క్లారినెట్, శ్రీ ఎం ఉమా వెంకటేశ్వర్లు అండ్ శ్రీమతి ఎస్ అనురాధ ఆన్ ఫ్లూట్, శ్రీ ధర్మాల వెంకటేశ్వరరావు ఆన్ మృదంగం, శ్రీ జి శ్రీధరాచార్య ఆన్ ఘటం అండ్ శ్రీమతి కె రాధా పద్మజ ఆన్ మోర్సింగ్. ది ఎన్సెంబుల్ బిగిన్స్ విత్ ద కంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ ఇన్ రాక్ చిత్తరంజని. నాదతను మనిషం సెట్ టు ఆదితాళ్.

0: ఇప్పుడు వినండి జయంత శ్రీ రాగంలో త్యాగరాజస్వామి కృతి మరుగేలరా ఓ రాఘవ ఆది తాళం.
1: యు విల్ లిసన్ టు మరుగేలరా ఓ రాఘవ, ఎ కాంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ ఇన్ రాగ్ జయంత శ్రీ, సెట్ టు ఆది తాళం.

0: అనురాగము లేని సరస్వతి రాగం రూపకతాళం త్యాగరాజ స్వామి కృతి.
1: లిసన్ టు ఎ కాంపోజిషన్ ఇన్ రాగ సరస్వతి. అనురాగము లేని సెట్ టు రూపకతాళ్ కంపోజ్డ్ బై సెయింట్ త్యాగరాజా.

0: ఇప్పుడు వినండి పూర్ణచంద్రిక రాగంలో త్యాగరాజస్వామి కృతి తెలిసి రామ చింతనతో ఆదితాళం.
1: యు నౌ లిసన్ టు తెలిసి రామ చింతనతో, ఎ కాంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ ఇన్ రాగ్ పూర్ణచంద్రిక సెట్ టు ఆదితాళ్.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో వాద్య సమ్మేళనం వింటారు. పాల్గొన్న కళాకారులు వీణపై శ్రీ పప్పు చంద్రశేఖర్, వేణువుపై శ్రీ మండా బలరామ శర్మ, వయలిన్పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీమతి దండమూడి సుమతి రామ్మోహన్ రావు, ఘటంపై శ్రీ నెమ్మాని సోమయాజులు, కంజీరాపై శ్రీ కె శ్యామ్ కుమార్, శంకరాభరణ రాగంలో పల్లవి వింటారు. చతురస్ర జాతి త్రిపుట తాళం, పల్లవి సాహిత్యం, పరమానంద త్రిపుర సుందరి పరమేశ్వరి దయాసాగరి.
1: దిస్ ఇస్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యు విల్ నౌ లిసన్ టు ఎ కర్ణాటక ఇన్స్ట్రుమెంటల్ ఎన్సెంబుల్. ఆర్టిస్ట్స్ ఆర్ శ్రీ పప్పు చంద్రశేఖర్ ఆన్ వీణా, శ్రీ మండా బలరామ శర్మ ఆన్ ఫ్లూట్, శ్రీ ద్వారం సత్యనారాయణరావు ఆన్ వయలిన్, శ్రీమతి దండమూడి సుమతి రామ్మోహన్ రావు ఆన్ మృదంగం, శ్రీ నేమాని సోమయాజులు ఆన్ ఘట, అండ్ శ్రీ కె శ్యామ్ కుమార్ ఆన్ కంజీరా. లిసన్ టు ఎ పల్లవి ఇన్ రాగ్ శంకరాభరణం, సెట్ టు చతురస్ర జాతి త్రిపుట తాల్. లైన్స్ ఆఫ్ ద పల్లవి ఆర్ పరమానంద త్రిపుర సుందరి పరమేశ్వరి దయాసాగరి.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో వాద్య సమ్మేళనం విన్నారు. పాల్గొన్న కళాకారులు వీణపై శ్రీ పప్పు చంద్రశేఖర్, వేణువుపై శ్రీ మండా బలరామ శర్మ, వయలిన్పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీమతి దండమూడి సుమతి రామ్మోహన్ రావు, ఘటంపై శ్రీ నేమాని సోమయాజులు, కంజీరాపై శ్రీ కె శ్యామ్ కుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు ఆర్ లిస్నింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ ఇన్స్ట్రుమెంటల్ ఎన్సెంబుల్. ఆర్టిస్ట్స్ వర్ శ్రీ పప్పు చంద్రశేఖర్ ఆన్ వీణా, శ్రీ మండా బలరామశర్మ ఆన్ ఫ్లూట్, శ్రీ ద్వారం సత్యనారాయణరావు ఆన్ వయలిన్, శ్రీమతి దండమూడి సుమతి రామ్మోహన్ రావు ఆన్ మృదంగం, శ్రీ నేమాని సోమయాజులు ఆన్ ఘటం అండ్ శ్రీ శ్యామ్ కుమార్ ఆన్ కంజీరా. This program was contributed by All India Radio Hyderabad for Ragam 24/7 DTH. Anytime Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you are going to listen to Violin Recital by Sri Palaparthi Nageswar Rao, supported on Mrudangam by Sri Burra Sriram.
2: Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti Inati Karnataka Sangeeta Karyakramamlo Palaparthi Nageswar Rao gari వయోలిన్ వాద్య కచేరి వింటారు. మృదంగ సహకారం శ్రీ బుర్రా శ్రీరామ్.
1: ఫస్ట్ లిసన్ టు ఎమైసూర్ వాసుదేవాచారి కీర్తన గిరిజా రమణ ఇన్ రాగ్ గంభీర నాట సెట్టు ఆదితాళ్.
2: కార్యక్రమంలో ముందుగా గిరిజా రమణ మైసూర్ వాసుదేవాచారి కీర్తన గంభీర నాట రాగం ఆదితాళం.

0: త్యాగరాజ స్వామి కీర్తన విన్నారు. శ్రీరంజని రాగం రూపక తాళం.
1: యు ఆర్ లిస్నింగ్ టు రాగం 24/7 ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. ఇన్ టుడేస్ కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్ ప్రోగ్రామ్ యు ఆర్ లిస్నింగ్ టు వయలిన్ రిసైటల్ బై శ్రీ పాలపర్తి నాగేశ్వరరావు.
0: మీరు వింటున్నారు రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కార్యక్రమంలో పాలపర్తి నాగేశ్వరరావు గారి వయోలిన్ వాద్య కచేరి వింటున్నారు.
1: నౌ లిసన్ టు ఎ త్యాగరాజ కృతి నీవాడ నేగాన ఇన్ రాగ్ సారంగ సెట్టు ఖండచాపుతాళ్.
0: తర్వాత నీవాడనే గాన త్యాగరాజ స్వామి కీర్తన సారంగ రాగం ఖండచాపుతాళం.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ శబరి గిరీష్ గాత్ర కచేరి వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ పుదుక్కోటై ఆర్ రామనాథన్, మృదంగంపై శ్రీ గోపవరం రామచంద్రన్.
4: Listen to a Karnataka classical vocal recital of Shri Shabari Girish. He is accompanied by Shri Pudukkottai R. Ramanathan on violin and Shri Gopavaram Ramachandran on mrudangam.
3: Karyakramamlo munduga vinandi Brovavamma Neelambari raganlo Shyama Shastri kriti Misra Chapu Thalam.
4: Shri Shabari Girish begins his vocal recital with a composition of Shyama Shastri, Brovavamma, in rag Neelambari, set to Misra Chapu Thalam.

0: ఇప్పుడు వినండి ఎందో పోదురా సావేరి రాగం ఆదితాళం తిరుపతి నారాయణ స్వామి నాయుడు చిన్న.
1: You will now listen to a composition of Tirupati Narayana Swami Naidu in Rag Saveri. Yendu Bodura, set to Adita.

0: ఇప్పుడు వినండి అభోగి రాగంలో అనమాచార్య కీర్తన ఇందరికీ అభయంబులిచ్చు చేయి ఆదితాళం.
1: నౌ లిసన్ టు అ కాంపోజిషన్ ఆఫ్ అనమార్య ఇన్ రాగ్ అభోగి. ఇందరికీ అభయంబులిచ్చు చేయి సెట్ టు ఆదితాళ్.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి రఘువర పంతువరాలి రాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
1: కంటిన్యూయింగ్ ద వోకల్ రిసైటల్ యూ విల్ నౌ లిసన్ టు అ కాంపోజిషన్ ఇన్ రాగ్ పంతువరాళి రఘువర సెట్ టు ఆదితాళ్ కంపోజ్డ్ బై సెయింట్ త్యాగరాజా.

0: కార్యక్రమంలో చివరిగా వినండి వరలక్ష్మీం భజరే సౌరాష్ట్ర రాగం ఆదితాళం ముత్తుస్వామి దీక్షితర్ కృతి.
1: శ్రీ శబరి గిరీష్ కంక్లూడ్స్ హిస్ వోకల్ రిసైటల్ విత్ వరలక్ష్మీం భజరే, అ కంపోజిషన్ ఇన్ సౌరాష్ట్ర సెట్ టు ఆదితాళ్, కంపోజ్డ్ బై ముత్తుస్వామి దీక్షితర్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ శబరి రీష్ గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ పుదుక్కోటై ఆర్ రామనాథన్, మృదంగంపై శ్రీ గోపవరం రామచంద్రన్.
1: You are listening to Karnataka classical vocal recital by Sri Shabari Girish. He was accompanied by Sri Pudukottai R. Ramanathan on violin and Sri Gopavaram Ramachandran on mridangam.
2: Ee karyakramam Bharatiya Shastriya Sangeetanni DTH pai nirantaram meeku andinche Ragam channel kosam Akasha Hyderabad Kendra samarpana.
3: This program was contributed by All India Radio Hyderabad. For Ragam 24/7 DTH, anytime Indian music.